0: Okay, Igniters, let's get rocking and rolling. First up, our good friend, good brother, Brother Jack Williams. Brother Jack, we're ready for you. Go ahead, take it over.
1: Good morning, good afternoon, good evening, my dear Ignatius, my dear brothers and sisters. This is Jack Williams from Hyderabad, India. Welcome to you all for this Ignite Radio broadcast. And I'm really happy to be the part of this Lord's Day sermon and to share you the good news, the gospel of Christ, which we had, it had been given in the New Testament. So my dear Ignatius, my dear brothers and sisters, so we always needs victory, right? So whatever we do, we need to win, and we want the victory, right? So like in your office or in our life or in our business, if you see anything, so we want victory, right? So God says, if we are in Him, the victory is ours, since His Son Jesus Christ won the victory. He won the victory on sin. He won the victory on death. So as His children, we can also win. We can also win the victory. It's only through His Son Jesus Christ. So my dear Ignatius, my dear brothers and sisters, so once again, I welcome you all to this Ignite Radio broadcast, and please share this Ignite Radio program to your friends, neighbors, relatives, and dears. ప్రియమైన దేవుని బిడ్డలకు అలాగే సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనము తెలియజేస్తున్నాము. ఈ యొక్క పరిశుద్ధ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మీతో పెంచుకునే దానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా నాకు ఇచ్చిన సమయానికి వేలకొలది వందనములు చెల్లిస్తున్నాను. ఎందుకనగా దేవుడు మన పాపముల నిమిత్తము తన కుమారుని ఈ లోకానికి పంపి మన పాపముల నిమిత్తము ఆయన శిల్వ మరణం పొంది మన పాపముల నిమిత్తము ఆయన ఆ కల్వరి గిరిలో రక్తమును కార్చి మన యొక్క పాపములను తుడిచివేసి మనలను తమ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా ఇష్టపడుచున్నాడు. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, మనము మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మనము విజయం సాధించాలని కోరుచుంటాం. అది మన యొక్క జీవితంలో కానివ్వండి, మనం చేసే వృత్తిలో కానివ్వండి, అలాగే మనం చేసే బిజినెస్లో కానివ్వండి, మనం ఏం కోరుకుంటామంటే విజయం కోరుకుంటాం. అంటే మనం ఏ పని చేసినా అది విజయవంతంగా అవ్వాలని కోరుకుంటాం. కాబట్టి మనం చూసుకున్నట్లయితే కుమారుడైన యేసుక్రీస్తు వారు మన పాపమ్మల నిమిత్తం ఇక్కడికి వచ్చి ఆయన విజయం సాధించారు. దేని మీద విజయం సాధించారు అంటే ఆయన పాపం మీద విజయం సాధించాడు, ఆయన చావు పైన విజయం సాధించారు, మరణం పైన విజయం సాధించారు. కాబట్టి ప్రియమైన సంగమాధవుని బిడ్డలారా, ఆయన మరణించి తిరిగి పునరుద్ధారుడై మూడో దినమున తిరిగి లేచి మనకి ఒక గొప్ప సువార్తని మనకి చాటి చెప్పాడు. కాబట్టి ప్రియమైన సంగమాధవుని బిడ్డలారా, మనము కూడా మన యొక్క జీవితంలో లేకపోతే మన యొక్క మన యొక్క పనిలో మనం విజయం సాధించాలంటే క్రీస్తులో ఉంటే మనకి ఖచ్చితంగా విజయమే. మనం చూసుకుంటాం చాలామంది కూడా విజయం సాధించడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంటారు, ప్రలాపడుతుంటారు, కానీ క్రీస్తునందు మనకు విజయం కలదు. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క ఇగ్నైట్ రేడియో బ్రాడ్కాస్ట్కి మీరు అందరికీ ఆన్లైన్లో జాయిన్ అయిన మీ అందరికి కూడా తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు ద్వారా వందనములు తెలియజేసుకుంటూ ఇన్ పాఠంలోకి మనము ముందుకు కొనసాగదు. కాబట్టి ఈ యొక్క ఇగ్నైట్ రేడియో బ్రాడ్కాస్ట్ని మీ ఫ్రెండ్స్కి అలాగే మీ సోదరులకి, శ్రేయోభిలాషులకి అందరికి కూడా ఈ యొక్క లింక్ను షేర్ చేయండి. అలాగే చిన్న అక్కడ ఫాలో బటన్ నొక్కి అక్కడ మీరు జాయిన్ అయ్యి మీ యొక్క కామెంట్స్ని హార్ట్స్ని కూడా మాకు పంపించే అవకాశం ఉంటుంది. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యాజ్ వి సెడ్ హియర్, వి లివ్ ఇన్ దిస్ వరల్డ్ where defeat often feels closer than victory, where discouragement temptation and fear surrounds us. But my friends, in Jesus Christ, we are not victims. In Jesus Christ, we are victorious. Through His suffering, death, resurrection and authority, we have eternal victory over death. Eternal victory over death. కాబట్టి ప్రియమైన ఇగ్నటెడ్ శ్రోతల, మనం కూడా మన జీవితంలో అలానే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సాయంత్రం వేళ, లేకపోతే ఈ యొక్క మధ్యాహ్నం వేళ మనకు ఈ ఆశీర్వాదమైన సమయాన్ని ఇచ్చినందుకు మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి. కాబట్టి ప్రతి శ్రోత హృదయంలో ఈ యొక్క వాక్యం నాటబడినట్లు మనము ఎల్లప్పుడూ కూడా కృషి చేయాలి. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ప్రియమైన సంగమ, మన యొక్క జీవితంలో కొన్ని సందర్భాలలో ఓటమి, నిరుత్సాహాన్ని, బాధని ఎదురైనప్పటికీ మనకు ఓ విశ్వాసం ఉంది. యేసుక్రీస్తు ద్వారా మనం ఇప్పటికే విజేతలం అయ్యాము. కాబట్టి ఆయన సిలువలు, ఆయన యొక్క సిలువ మరణంలో, ఆయన యొక్క పునరుద్ధానంలో మరియు పరలోక అధికారంలో మనకు విజయం లభించింది. కాబట్టి ప్రియమైన సంఘం మాధ్యమైన బిడ్డలారా, మనం విజయం మనకి ఎలాగూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అలాగే మనం కూడా ఈ యొక్క

0: has faced the greatest enemy, which is sin and death, and he won once and for all. Tonight we will learn how this victory is revealed in four ways from 1 Peter. So let's read the scripture reading. First we'll read in English and then we'll read in Telugu. Please open up your Bibles and please read 1 Peter chapter 3. 1 Peter chapter 3. Verse 1 to last. So we'll read the whole book. Wives, likewise, be submissive to your own husbands, that even if some do not obey the word, they, without a word, may be won by the conduct of their wives. When they observe your chaste conduct accompanied by fear, do not let your adornment be merely outward, arranging the hair, wearing gold, or putting on fine apparel. Rather, let it be the hidden person of the heart, with the incorruptible beauty of a gentle and quiet spirit, which is very precious in the sight of God. For this manner, in former times, the holy women who trusted in God also adorned themselves, being submissive to their own husbands. As Sarah obeyed Abraham, calling him Lord, whose daughters you are if you do good and do not afraid with any terror. Husbands, likewise, dwell with them with understanding, giving honor to the wife as to the weaker vessels, and as being heirs together of grace of life, that your prayers may not be hindered. Finally, all of you be on one mind, having compassion for one another, love as brothers, be tender-hearted, be courteous, not returning evil for evil or revealing for revealing, but on the contrary, blessing, knowing that you were called to this, that you may inherit a blessing. For he who would love life and see good days, let him refrain his tongue from evil and his lips from speaking deceit. Let him turn away from evil and do good. Let him seek peace and pursue it. For the eyes of the Lord are on the righteous, and his ears are open to their prayers, but the face of the Lord is against those who do evil. And who is he who will harm you if you become follower of what is good? But even if you should suffer for righteousness' sake, you are blessed. And do not be afraid of their threats, nor be troubled, but sanctify the Lord God in your heart, and always be ready to give defense to everyone who asks you reason for the hope that is in you with meekness and fear, having a good conscience, that when they defame you as evildoers, those who revile your good conduct in Christ may ashamed. For it is better, if it is the will of God, to suffer for doing good than for doing evil. For Christ also suffered once for sins, the just for the unjust, that he might bring us to God, being put to death in the flesh, but made alive by Spirit, by whom also he went and preached to the spirits in prison, who formerly were disobedient, were once the divine long-suffering waited in the days of Noah, while the ark was being prepared, in which a few, that is, eight souls were saved through water. There is also an antitype which now saves us, baptism, not the removal of the filth of flesh, but the answer of God coincides towards God through the resurrection of Jesus Christ, who has gone into heaven and is at the right hand of God, angels and authorities and powers having been made subject to him. So, my dear Ignatius, my dear brothers and sisters, so if we observe here in this chapter, Peter started to sing to Christian wives that to be submissive to their husbands. And Peter commands them to be subject to their own husbands, even unbelieving husbands. Why? Why Peter is saying that if your husbands are unbelievers, so you should submit to, you should obey them. For one thing, their Christ changed lifestyle of respectful and pure conduct may be enough to win their husbands to Christ without having to use the words. Amen. Amen for that. So my dear Ignatius, my dear brothers and sisters, so God can change the hearts of unbelievers with the acts which we are doing. So we want to be very, very, very careful. We want to be very, very careful. So my dear Ignatius, my dear brothers and sisters, instead of following superficial path to seeking beauty, Peter calls on Christian wife to cultivate beauty from the inside out by developing a gentle and quiet spirit. So that's a beauty which is valuable to God and powerful contrast to the culture around us. So taken together, Peter calls the least powerful people in that time and place, including slaves and women, to become powerfully influential. They can use their freedom in Christ to willingly submit and serve, allowing the world to see how Christ brings both beauty and fearlessness to those who follow him. My dear Ignatius, so it is not only for the wives. So he also addresses the Christian husbands, commanding them to give honor and respect to their wives. He reminds them of their spouse equally stand in God's eyes. They are co-heirs of his grace. In fact, husbands are warned that their prayers will be hindered if they fail to honor their wives. So my dear Ignatius, my dear brothers and sisters, so the husbands and wives, so like they both have to be stay faithful in God. Then only we can develop our hope and our faith inside us. So my dear Ignatius, and Peter also tells us to the all the believers, commanding them to set ourselves aside for the sake of being undefiled together. So then he tells us to refuse the natural human instinct of seeking revenge when we are insulted or treated with evilness. So part of our purpose as the set apart people of God is to give blessings to those who hurt us. So my dear Ignatius, my dear brothers and sisters, we have to be very, very careful. So, and also here Peter also quotes the example from the Old Testament, from both David and Isaiah, to support a particular point. That is that God's people have always been called to set parts alive and influencing their culture even through suffering. So, in fact, it may be God's will for us to suffer because we are doing good. If that happens, how should we respond? How should we respond? So, in our hearts, Peter writes, we Christians should honor Christ as Lord. We should fully submit to him as we do so. We will be changed, living with great hopefulness, even in our suffering. Those who know us will see that and think it strange. They will ask, Peter says, how can you be so hopeful in these terrible circumstances? How can you be so hopeful in these terrible circumstances? So, my dear Ignatius, my dear brothers and sisters, so that's what Peter is saying. Once again, our example is Christ. He suffered and died for our sins before being made alive in the Spirit. In some way, Christ preached to those in prison who failed to obey in the days of Noah. Christ was resurrected. We affirm that we are baptized. We are saved. Finally, Christ ascended to heaven and is there now at God's right hand, reigning over every authority and power in the universe. So this is what we have to learn, and this is how we have to live. So on the final day, on the judgment day, Jesus is sitting and reigning over the right God's right hand, and he will judge us. So, my dear Ignatius, my dear brothers and sisters, so let's read the same in Telugu. కాబట్టి ప్రేమైన ఇగ్నెంట్ రేడియో శ్రోతలారా, మనం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు చదువుకుందాం. అటువంటి స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్రతను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకున్నట్టు బంగారు నగలు పెట్టుకున్నట్టు వస్త్రములు ధరించుకున్నట్టు వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయలంకారం గల మీ హృదయంపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండేటి చేత తమను తాము అలంకరించుకున్నది. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకునుచు ఏ భయమును బెదరకై ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అటువలె పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్టు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. తుదకు మీరు అందరూ ఏకమనస్కులై ఒకరి సుఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయమనస్కులై ఉండడి. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడును దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. జీవం ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పిలగకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకును. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలన సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉన్నది. మీరు మంచి విషయములలో ఆసక్తి గల వారైతే మీకు హాని చేయవాడెవడు? మరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారు బెదిరింపులకు భయపడకుండి కలవరపడకుండి నిర్మూలమైన మనస్సాక్షి కలవారే. మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గాన్ని దూషింపబడుదురు దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపరింద వేయవారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తములాగున అలాగలయుండేలా కీడు చేసి శ్రమపట్టు కంటే మేలు చేసి శ్రమపట్టే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతివంతుల కొరకు నీతివంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడడు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండప్పుడు పూర్వము నోవాహ దినములలో ఓడ సిద్ధపరుచుండగా అవిధేయులను వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారిని ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందరి. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ యేసు క్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయములలో నిర్మూలమైన మనస్సాక్షి నిచ్చుచు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుడి కొని పార్శ్వమున ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అధ్యాయంలో మొట్టమొదటిగా భార్యలకు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అంటే, మీరు స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండు. కాబట్టి ఇక్కడ భార్యలకు తన యొక్క సపురుషులకు లోబడి ఉండడని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఆ భర్త అవిధేయులైనప్పటికీ కూడా మనము భార్యలు విధేయులై ఉండాలని అక్కడ సెలవిస్తున్నాడు. ఎందుకు అంటే క్రీస్తు యొక్క మాటలు, క్రీస్తు యొక్క నడవడిక, క్రీస్తు యొక్క విధానము మనలను మార్చే విధంగా, అంటే ఆ యొక్క భర్తలను మార్చే విధంగా ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క భార్యలు తమ యొక్క బయట ఉన్న తన యొక్క శరీరాన్ని అలంకరించుకునుడు, తన యొక్క శరీర అందములను ఆమె సరిచూసుకుంటూ కాదు, కానివ్వండి. ఆమె ఎలాగ ఉండాలి అంటే ఆమె ఎలాగ ఉండాలి, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును, అక్షయ అలంకారము గల మీ హృదయము, అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. కాబట్టి ఇలాగ ఇటువంటి అలంకారం మనం ఉండాలి. అంతేకాని జడలు అల్లుకున్నట్టు, బంగారు నగలు పెట్టుకున్నట్టు, వస్త్రములు ధరించుకున్నట్టు వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండకూడదు. కాబట్టి ఎటువంటి అలంకారం మనకు ఉండాలి, ఎటువంటి అలంకారం మనకు ఉండకూడదు అనే విషయాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు క్షమించాలి పేతురుగారు మనకి తేటగా తెలియజేస్తున్నారు. కాబట్టి స్త్రీలు అలాగే భార్యలు ఎలాగ ఉండాలి అంటే మృదువైనట్టు సాధువైనట్టు స్వభావం కలవి, బయట వేషధారణ పైన కాక అంతరంగంలో మనము దేవునికి విధేయులై కలిగి దేవునికి మనము విధేయులుగా ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్టయితే కేవలం భార్యలకు మాత్రమే కాదు, కానివ్వండి భర్తలకు కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి భర్తలకు కూడా వాళ్ళు అలాగే భర్తలు కూడా తమ యొక్క భార్యను ప్రేమించే విధానంలో, అలాగే తమ యొక్క భార్యను గౌరవించే విధానంలో కూడా ఎలాగ ఉండాలో మనకు సెలవిస్తున్నారు. ఎందుకంటే అవి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. కాబట్టి మనం జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. భర్తలారా, మీరు కూడా మీ యొక్క భార్యలకి లేకపోతే భార్యల వైపు మీరు ఉన్నప్పుడు జాగ్రత్తగా కాచుకొని దేవునిలో ఒక కుటుంబంగా బ్రతకాలి. కాబట్టి ఎందుకంటే దేవుని యొక్క దృష్టిలో భార్య భర్త ఇద్దరు ఏకమే. కాబట్టి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరిని ఒకరు సన్మానించుకుంటూ, ఒకరిని ఒకరు విధేయులై ఉంటూ, దేవునిలో దేవునిలో నమ్మకంగా ఉంటూ ఆ కుటుంబము ఎదగాలి. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే తర్వాత మనము కింద వచనం చూసుకున్నట్లయితే పేతురు గారు ఇక్కడ దేవుని ఎరిగినటువంటి వారికి దేవునిలో అందరూ ఏక మనస్కులై కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా మనము దీవనకరమైన మాటలే మనము ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవునిలో ఉన్న మనం అందరం, క్రైస్తవులుగా పిలవబడుతున్న మనం అందరము కూడా దేవునిలో మనకి ఆశీర్వాదములు కలగాలి అంటే పదవచనం మనకి చెప్తుంది, జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకునవలను. కాబట్టి మనము జీవము కోరుకున్న ఎడల మనము మన యొక్క నోటిని మెయిన్గా మన యొక్క నాలుకని నోటిని కాచుకుంటే దేవుని యొక్క రాజ్యంలో మనము పాలు పంపులు పొందేవారంగా ఉన్నాము. కాబట్టి ప్రియమైన సంఘమ్మ దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు కింద మనకి జీవం విషయం గురించి చెప్తూ అప్పుడు ఒక సాదృశ్యమైన ఒక ఉదాహరణ చెప్తున్నాడు. నోవా దినములలో అప్పుడు అక్కడ వాళ్ళు దేవుణ్ణి ఎరుగక వాళ్ళు ఒక పాపంలో ఉన్నప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఆత్మానురూపంగా అక్కడ మనము చూసుకోవచ్చు. నోవాహు ఆ యొక్క చెడ్డ దినముల గురించి చెప్తున్నప్పుడు దేవుడు వారిని మార్చమని సెలవిచ్చినప్పుడు వాళ్ళు ఎవరూ వినకపోయారు, కానీ కొంతమంది మాత్రమే దేవుని యొక్క మాటను విని ఆ యొక్క ఓడలో ఉన్నారు. కొంతమంది అనగా 8 మంది నోవా కుటుంబం మాత్రమే దేవునిలో రక్షణ పొందింది. దానికి సాదృశ్యమైన అక్కడ నీళ్ళలో నుండి ఎలాగైతే నోవాను కాపాడాడు, దాని సాదృశ్య రూపంగా ఈ దినమున మనకి బాప్తిసము అనగా దేవుని బాప్తిసము అనగా మన పాపములను ఒప్పుకొని దేవునిలో నమ్మకంగా నడుచుకున్నట. కాబట్టి దేవుడు మనకు ప్రాచీనమైన స్వభావాన్ని పాతిపెట్టి నవీనమైన స్వభావాన్ని మనము నవీనమైన స్వభావంతో దేవునిలో మనము ముందుకి వెళ్ళాలి. అలాగూ చేస్తేనే దేవునిలో మనము దేవుని యొక్క రాజ్యంలో మనము పాల భాగస్థలంగా ఉంటాము. కాబట్టి ప్రియమైన సంఘం మన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ యొక్క సాదృశ్యాన్ని ఉపయోగించుకొని దేవుడు మనలను మరలా పిలుస్తున్నాడు. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించి మరణించి మూడో దినంలో తిరిగి లేచి యొక్క 40 దినంలో మనకు కనపడి ఆ యొక్క సువార్తను చెప్పి ఆయన తండ్రి అయిన దేవుని కృపారసమున ఆశీనుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. వేటి మీద అధికారం ఇవ్వబడి ఉందంటే మనం చూసుకున్నట్లయితే 22 వచనంలో అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుడి కృపారసమున ఆయన ఉన్నాడు. దేవుడి కృపారసమున ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, మనము దేవునిలో నమ్మకంగా ఉండాలి. సో మై డియర్ లిటిల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు దిస్ లెసన్ అండ్ లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఆ ఫాదర్ ఇన్ హెవెన్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ డే ఇన్ అవర్ లైఫ్. వి థ్యాంక్ యూ ఫర్ ఫ్రీయింగ్ అస్ ఫ్రమ్ ద సిన్ అండ్ సెండింగ్ యువర్ బిలవ్డ్ సన్ టు దిస్ వరల్డ్ ఫర్ అవర్ సిన్స్ అండ్ యూ సాక్రిఫైస్డ్ హిమ్ అండ్ వీ హ్యావ్ గివ్ అస్ ది ఇటర్నల్ లైఫ్. Father, please help us to be part of your kingdom and help us and save us your souls and help us to guide our life, you know, and help us to develop physically and spiritually so that we should not enter into the lake of fire. Father, please bless us and guide us. Please bless our families. Please bless our congregations. Father, especially the persons who are there in the online, please bless them and bless their families and give them good knowledge and strength. Give them good health and good strength. So in Jesus' name we pray. Amen. So as we said, there are four ways we can found victory. We can found victory. So first thing is, victory is found in his suffering. Victory found in his suffering. So my dear leaders, my dear brothers and sisters. So if you see 1 Peter chapter 3 verse 17 and 18, Peter reminds us, it is better if it is the will of God to suffer for doing good than for doing evil. So that's hard to hear, isn't it? So I mean, either way we have to suffer. So here, I mean, not in either way, so we need to decide which way, either or. We live in a time when doing good doesn't always bring the reward. That's true, right? Doing good, like in this era, in this generation, it is a time when doing good doesn't always bring reward. Sometimes it brings rejection, persecution or pain. But Jesus showed us that suffering for doing right leads to glory. Suffering for doing right leads to glory. So that's why here if you see, that's why if we observe here in verse 18, Christ also suffered once for sins, that just for the unjust, that he might bring us to good, he suffered through he did no wrong, not for himself, but for us. His suffering was redemptive, it had purpose. So my dear Ignatius, my dear brothers and sisters, every lash of the whip, every nail, every insult he endured for salvation. So when you face trials, my dear Ignatius, my dear brothers and sisters, when you face trials, remember, God can bring victory even through sufferings. God can bring victory even through suffering. So many will, lose their hope. Many will lose their hand and many will lose their belief in God when they got suffering. But, you know, God can bring victory even through suffering. So that's why in our life, we need to be very careful. When you stand for truth and people mock you, remember, Jesus stood alone too. When you endure pain for doing right, to know that your suffering is not wasted. Just as Christ's suffering brings victory, so can ours when we suffer with faith. So that's why if you see Romans chapter 8 verse 17 and 18 reminds us that the sufferings of this present time are not worthy to be compared with the glory to come. With the compare, the glory to come. My dear Ignatius, my dear brothers and sisters, so victory is found in his sufferings. కాబట్టి ప్రియమైన ఇగ్నేటెడ్ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క విజయాన్ని నాలుగు మనం చూసుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన శిలువ మరణం పొందాడు. ఆ యొక్క శిలువ బాధలో కూడా విజయం ఉంది. కాబట్టి మొదటి పెద్ద రసన పత్రిక 3:17-18 చెప్పిన ప్రకారంగా దేవుని చిత్తములాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడి బహు మంచిది. కాబట్టి కీడు చేసి శ్రమలలో కూడా దేవుడు మనకి విజయం ఇస్తాడు. శ్రమలలో కూడా దేవుడు విజయం ఇస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేనికి జీవముద్ర వేశాడు, ఆయన పాపము చేయనప్పటికీ కూడా మన పాపముల కొరకు ఆయన బాధపడ్డాడు. కాబట్టి ఇక్కడ మన ఆయన ఉద్దేశం మనలను దేవుని దగ్గరికి దేవునికి సమీపంగా ఉంచటమే. కాబట్టి సిలువపై ప్రతి మేకు పైన ఆయన మన కోసమే ఆయన ఆ యొక్క బాధను అనుభవించాడు. ఆయన బాధ మనకు రక్షణగా మారింది. కాబట్టి 2:17 చెప్పినట్లుగా రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం కాబట్టి మనము కూడా దేవునిలో ఆ యొక్క శ్రమలు పడిన విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 8వ అధ్యాయం 17-18 మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము, వారసులము మనము మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుకొనిచున్నాను. కాబట్టి మనము క్రీస్తుతోడి కూడా వారసులము అయితే ఆ యొక్క శ్రమను మనము అనుభవించాలి. కాబట్టి శ్రమలలో కూడా విజయము ఉందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఈస్ విక్టరీ ఫౌండ్ ఇన్ ద గాస్పుల్. ఇఫ్ యు సీ ది 18 and 20 verses, ద హార్ట్ ఆఫ్ విక్టరీ లైస్ ఇన్ ద గాస్పుల్, ద డెత్, బరియల్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. త్రూ హిస్ డెత్ అండ్ రిజరెక్షన్ జీసస్ డైడ్ ఫర్ సిన్, బట్ హీ రోస్ ఓవర్ సిన్. డెత్ కుడెంట్ హోల్డ్ హిమ్. దాట్స్ అ విక్టరీ. సో మై డియర్ ఇగ్నేటస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పీటర్ మెన్షన్ హౌ క్రైస్ట్ మేడ్ అలైవ్ బై స్పిరిట్ వెంట్ అండ్ ప్రీచ్డ్ టు ది స్పిరిట్స్ ఇన్ ప్రిజన్. This is a difficult passage, but most scholars understand it to mean that Spirit of Christ preached through Noah to the people of his days, warning them before the flood. They refused to listen, and only 8 souls were saved through water. So victory is found in gospel. So just as Noah preached righteousness in wicked world, we too must hold on to faith when other rejects the truth. The flood that destroys the world become the very means through which the faithful were saved. Likewise, through Christ's death and resurrection, judgment for sin becomes salvation for believers. So, my dear Ignatius, so victory is found in believing the gospel, the message that Jesus died, was buried, and rose again to give us eternal life. Amen for that. సో దిస్ ఇస్ ద విక్టరీ వీ కెన్ ఫౌండ్ ఇన్ గాస్పుల్. కాబట్టి రెండో విషయంగా ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనకి సువార్తలో కూడా విజయం ఉన్నదన్న సంగతి మనము గమనించుకోవాలి. అలాగే 18:20 చూసుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణమును, సమాధిని, పునరుత్థానమును, ఇది సువార్త యొక్క గొప్ప ఉద్దేశం. ఆయన పాపం కొరకు చనిపోయి పాపంపై విజయం సాధించి బ్రతికాడు. మరణము ఆయనను నిలువరించలేకపోయింది. అలాగే అందుకే పేతురు గారు చెప్తున్నాడు, యేసు కాబట్టి ఆత్మయందు వెళ్ళి ఆ జైల్లో ఉన్న ఆత్మలన్నిటికీ ప్రకటించాడు. దీనిని చాలామంది నోవా కాలంలో దేవుని ఆత్మ ద్వారా బోధింపబడినట్టు అర్థం చేసుకుంటారు. ఆ కాలంలో కొద్దిమంది మాత్రమే రక్షింపబడ్డారు. కొద్దిమంది అనగా 8 మంది నా కుటుంబం మాత్రమే ఆ యొక్క నీటి వలన రక్షింపబడ్డారు. అలాగే యేసుక్రీస్తు ద్వారా పాపంపై తీర్పు రక్షణగా మారింది. కాబట్టి అందుకే మత్తయి సువార్త 24:30 అంటారు, నోవా దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని రాకడందు కూడా జరుగును అని చెప్పారు. కాబట్టి సువార్తలో కూడా విజయం ఉన్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ విక్టరీ ఈస్ ఫౌండ్ ఇన్ ది ఒబీడియన్స్ టు గాస్పెల్. విక్టరీ క్యాన్ బి ఫౌండ్ ఇన్ ఒబీడియన్స్ టు గాస్పెల్. సో ఇన్ 21 and 22 లాస్ట్ వర్స్ సేస్ దిస్ ఇస్ ఆల్సో అన్ యాంటీటైప్ విచ్ నౌ సేవ్స్ అస్. సో వాట్స్ అన్ యాంటీటైప్? ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఫుల్ఫిల్స్ ఆర్ కరస్పాండింగ్ టు ప్రీవియస్ సింబల్. సో ఇన్ నోవాస్ టైమ్ వాటర్ సేవ్డ్ 8 souls బై లిఫ్టింగ్ ద ఆర్క్ అబౌట్ డిస్ట్రక్షన్. ఇన్ ద న్యూ కోవెనెంట్ బ్యాప్టిజం ఇస్ దట్ యాంటీటైప్, ద యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ త్రూ విచ్ వీఆర్ సేవ్డ్, నాట్ బికాస్ ఆఫ్ వాటర్ ఇట్ సెల్ఫ్ but because of faith in Jesus' resurrection. So my dear Ignatius, my dear brothers and sisters, not the power of water, but of Christ's blood. There is nothing magical about the water. It's the obedience of faith that brings us in contact with the blood of Jesus. That's what Romans chapter 6 verse 3 to 4 says. We are buried with him through baptism into death, that just as Christ was raised from the dead, we also should walk in the newness of life. Through this obedience, we are washed, justified, and made new, like said in the 2 Corinthians chapter 5, verse 17. So finally, I would like to say, my dear Ignatius, obedience is the bridge between promise and position. Victory comes not by hearing the gospel only, but by obeying it. The early Christian understood the baptism was not a ritual, but surrender to Christ's victory. So we need to be very, very careful. కాబట్టి ప్రేమైన ఎగ్నేటెడ్ శ్రోతలారా, దేవుని యొక్క పిల్లలారా, చివరి విషయంగా మనం చూసుకున్నట్లయితే సువార్తకి విధేయతలో విజయం ఉంది. మనం ఇందాక చూసినాము సువార్తలో విజయం ఉంది, అలాగే సువార్తకు విధేయతలో కూడా విజయం ఉంది. చివరి 21-22 వచ్చిన మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అది రూపాంతరముగా మారి బాప్తిసం మనల్ని రక్షించున్నది. కాబట్టి ఇక్కడ సాదృశ్యం మనం చూసుకున్నట్లయితే సాదృశ్యం అనగా ఇంగ్లీష్లో యాంటీటైప్ అంటారు. దానికి అర్థం ఏంటంటే పాత ఉదాహరణకు నెరవేర్పు. అంటే గతంలో జరిగింది, దానికి మన ఉదాహరణకి మన నెరవేర్పుగా మనం చూస్తాం. నోవా కాలంలో అక్కడ ఉన్న వాటర్ నీరంతా పడవ అక్కడ ఉన్న నోవా ఓడని పైకి లేపి రక్షించింది. అలాగే నూతన ఉడంబడికలో, అలాగే ఈ యొక్క నూతన బంధన చట్టంలో బాప్తిసమలను రక్షించున్నది. ఇది నీటిలో శక్తి వలన కాదు, యేసు రక్తం మరియు పునరుద్ధరణ శక్తి వలన జరిగింది. కాబట్టి మనము ఆయన మరణంలో బాప్తిసం పొందితిమి. ఆయన పునరుద్ధరణం వలన కూడా మనము నూతన జీవంలో నడుచుకుంటకు లేచాము. కాబట్టి ఎవడైనా క్రీస్తునందు వారు నూతన సృష్టి. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని వెడ్లారా, కాబట్టి మనము వినడం మాత్రమే కాదు, విధేయత వలన కూడా రక్షణ వస్తుంది. బాప్తిసం ద్వారా మనము ఆయన మరణంలో భాగస్వాములుగా అవుతాం. అది పాపము నుండి విజయానికి మార్గం అవుతుంది. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుళ్ళు ఎల్లప్పుడూ దేవుళ్ళు మనం నమ్మకంగా ఉండాలి. సో ఫైనల్ ఐ వుడ్ లైక్ టు సే అండ్ కంక్లూడ్, మై డియర్ ఇగ్నేటస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హీ సఫర్డ్ ఫర్ అస్, హీ డైడ్ అండ్ రోస్ అగైన్ ఫర్ అస్, హీ కాల్స్ అస్ టు ఒబే ద గాస్పెల్ అండ్ హీ నౌ రైన్స్ ఇన్ గ్లోరీ. త్రూ హిమ్ అవర్ పాస్ట్ ఈస్ ఫర్ గివెన్, అవర్ ప్రజెంట్ ఈస్ గైడెడ్ అండ్ అవర్ ఫ్యూచర్ ఈస్ సెక్యూర్. సో కీప్ యువర్ ఫెయిత్ స్ట్రాంగ్ ఈవెన్ వెన్ యూ సఫర్. Even when the battle is fierce, remember, victory is already won. So thank you, my dear Ignatius, my dear brothers and sisters, for your valuable comments and hearts. And see you in the next Lord's Day. So thank you and amen. కాబట్టి ప్రియమైన ఇగ్నేటెడ్ శ్రోతలారా, ఈ యొక్క సమయాన్ని నాకు ఇచ్చినందుకు తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకోవచ్చు. అలాగే మరి ముఖ్యంగా సిఓసి సారీ కాంగ్రిగేషన్ కూడా వందనాలు తెలియజేస్తూ, అలాగే సోదరుల కిర్కర్ కూడా నేను
1: వందనాలు తెలియజేస్తున్నాను. సో బిహమ్మలందరినీ మరి ఒక వారం మరి ఒక ఆదివారం కలుసుకుందాం. సో సీ యూ మై డియర్ మెంటర్స్, అంటిల్ దెన్ ఆమేన్.
2: Well, Igniters, that was Brother Jack Williams all the way over from Hyderabad, Igniters, and what a good study that was. And amen to that, Igniters. Amen to that. Shout out to Sister TL by sending over, what, 5 hearts? Amen. That was a good. And we appreciate it very much, Brother Jack, and we look forward to having you back with us, part of Ignite India here on Ignite Radio. All right, coming up here in 40 minutes, Bible study with Brother Norman from New Haven. Let's go ahead and get started, Igniters. We're going to put this thing on automatic. We'll see you in about, 7 hours.